రమయ్యా కేకుం చేతిపురాని కవను కేకోన్ తిష్టాని జంతో సాల్షవార్ శృంగార్యా గర్భ అగర్మే ఉవార్యా బార్ వ్యవస్థా తుజే ప్యార దూర్ పర్ జోపన్ భోజన సుక్షూర్ బిరుదు ప్యా ఉపర్ ఛాగ్ ఛాన్ ముఖ ప్యావ్ బైఠ్ పూరన్ ఏహో నిర్గుణ్ గుణ కచూనా బుజ్జై భవితలే తో నాను సిజ్జై దేహ ప్రసాద్ ధర్ ఉపర్ సుఖ ప్రసాయ సుదు ప్రాత్ మీద పంతా సంహసై దేహ ప్రసాద్ భీమా శీతల జలా సుఖదాయి పవన పావ కమలా దేహ ప్రసాద్ భూకే సభ్రసా సగల సమగ్రి సంసాద ప్రసా దీనే హస్త పావ కరణ నేత్ర రసనా తిసె త్యాగ అవర్ సంగ్రతనా ఐసే దోఖ ముడ్ అంధ వ్యాపే నానక కాడులే హో ప్రభ్యాపే ఆదంత జో రాఖన్ హార్త జో ప్రీతనా గ్రహ గవార్ జాకి సేవా నౌ నిను పావే.

సాధుకృఢాశబ్దరం సాధుకం కేవల పారిభ్రం సాధుకం పాయనాదాన్ నానక సాధుక గుర్బాన్ సాధుక సంగ సబ్కుల్ ఉదార సాధు సంగ సాజన్ మీ కుటుంబ.